0: గారె గారె
1: ఏ గరబడజే
0: గారె గారె
1: ఏ సూర బదలు
0: గారె గారె
1: ఏ అమ్మక బట్టలు
0: గారె గారె
1: ఏ సూర కి దరజే ఏ సూర ఇన్నాయ అదు
2: ఏ ఏ కచతుర నార అమ చోరగనే జే